0: ఈ ఆలి ఆరు ఫతిమార్ జోరా
1: సబస్
0: జోరా కాయం
2: తాకి బోయ్
0: మర్ జోరా జోరా కాయం తాకి బోయ్ శమ్మా తకిలే జోరూర్ జోరూర్ పరువానా జే ఆహి బోయ్